0: ओम सर्वस्मै नमः स्वाहा, ओम सर्वकराय नमः स्वाहा, ओम भवाय नमः स्वाहा, ओम जटिने नमः स्वाहा, ओम चर्मिणे नमः स्वाहा, ओम शिखंडिने नमः स्वाहा, ओम सर्वांगनाय नमः स्वाहा, ओम सर्वभावनाय नमः स्वाहा, ओम हराय नमः, ओम हरिणाख्याय नमः स्वाहा, ओम सर्वभूतहराय नमः स्वाहा, ओम प्रभवे नमः स्वाहा, ओम प्रवित्याय नमः स्वाहा, ओम निवित्ताय नमः स्वाहा, ओम नियताय नमः स्वाहा, ओम शाश्वताय नमः स्वाहा, ओम ध्रुवाय नमः स्वाहा, ओम श्मशानवासिने नमः स्वाहा, ओम भगवते नमः स्वाहा, ओम खजराय नमः स्वाहा, ओम गोचराय नमः स्वाहा, ओम अर्दनाय नमः स्वाहा, अभिवाद्याय नमः स्वाहा, महाकर्मणे नमः स्वाहा, तपस्विने नमः स्वाहा, भूतभावनाय नमः स्वाहा, उन्मत्त वेश प्रच्छन्नाय नमः स्वाहा, ओम सर्वलोक प्रजापतये नमः स्वाहा, ओम महारूपाय नमः स्वाहा, महाकायाय नमः स्वाहा, ओम वृषरूपाय नमः स्वाहा, महायशे नमः स्वाहा, महात्मने नमः स्वाहा, सर्वभूतात्मने नमः स्वाहा, विश्वरूपाय नमः स्वाहा, महाहणवे नमः स्वाहा, ओम लोकपालाय नमः स्वाहा, ओम अंतरहितमने नमः स्वाहा, ओम प्रसादाय, ओम हरिगर्भे नमः स्वाहा, ओम पवित्राय नमः स्वाहा, ओम महते नमः स्वाहा, ओम नियमाय नमः स्वाहा, नियमाश्रिताय नमः स्वाहा, ओम सर्वकर्मणे नमः स्वाहा, ओम स्वयंभूताय नमः स्वाहा, ओम आदये नमः स्वाहा, ओम आदिकराय नमः स्वाहा, ओम निधये नमः स्वाहा, ओम सहस्रथाय नमः स्वाहा, विशालाक्षाय नमः, ओम सोमाय नमः स्वाहा, ओम नक्षत्र साधकाय नमः स्वाहा, ओम चंद्राय नमः स्वाहा, ओम सूर्याय नमः स्वाहा, ओम शनये नमः स्वाहा, ओम केतवे नमः स्वाहा, ओम ग्रहाय नमः स्वाहा, ओम ग्रहपतये नमः स्वाहा, ओम वराय नमः स्वाहा, ओम अत्रये नमः स्वाहा, अत्र नस्मकर्ते नमः स्वाहा, ओम मृगबाणपाण्याय नमः स्वाहा, ओम अगनाय नमः स्वाहा, ओम महातपसे नमः स्वाहा, ओम घोर तपसे नमः स्वाहा, ओम अदीनाय नमः स्वाहा, ओम दीनसाधकाय नमः स्वाहा, सम्मत सरकाराय नमः स्वाहा, ओम मंत्राय नमः स्वाहा, ओम प्रमाणाय नमः स्वाहा, ओम परमात्मा तपसे नमः स्वाहा, ओम योगिने नमः स्वाहा, ओम यज्ञाय नमः स्वाहा, महामीजाय नमः स्वाहा, महारेतसे नमः स्वाहा, ओम गणपतये नमः स्वाहा, दिग्वाससे नमः स्वाहा, ओम कामाय नमः स्वाहा, मंचवेद नमस्ते नमः स्वाहा, परमाय मंत्राय नमः स्वाहा, सर्वभावकराय नमः स्वाहा, ओम हराय नमः स्वाहा, ओम कमंडलुधराय नमः स्वाहा, ओम धनुन्ये नमः स्वाहा, ओम बाणहस्ताय नमः स्वाहा, ओम कपालवते नमः स्वाहा, ओम असनये नमः स्वाहा, शतघ्ने नमः स्वाहा, ओम खंगिने नमः स्वाहा, पट्टिसिने नमः स्वाहा, आयुधिने नमः स्वाहा, महते नमः स्वाहा, सुवस्ताय नमः स्वाहा, सुरूपाय नमः स्वाहा, ओम तेजसे नमः, ओम तेजकराय निधये नमः स्वाहा, उष्णीषिणे नमः स्वाहा, शुभक्राय नमः स्वाहा, उद्ग्राय नमः स्वाहा, ओम विनताय नमः स्वाहा, ओम दीर्घाय नमः स्वाहा, ओम ऋषिकेशाय नमः स्वाहा, ओम हरिकेशाय नमः स्वाहा, सुतीर्थाय नमः स्वाहा, ओम कृष्णाय नमः स्वाहा, श्रृंगालरूपाय नमः स्वाहा, ओम सिद्धार्थाय नमः, ओम मुन्नाय नमः, ओम सर्वशुभंकराय नमः स्वाहा ओम अजाय नमः स्वाहा ओम बहुरूपाय नमः स्वाहा ओम गंधधारिणे नमः स्वाहा ओम कर्पूरदिने नमः स्वाहा ऊर्ध्वरेतसे नमः स्वाहा ऊर्ध्वलिंगाय नमः स्वाहा ऊर्ध्वसाये नमः स्वाहा नवस्थलाय नमः स्वाहा त्रिजटिने नमः स्वाहा चिरवाससे नमः स्वाहा ओम रुद्राय नमः ओम सेनापतये नमः ओम विभवे नमः ओम अहस्राय नमः ओम नक्तस्वराय नमः स्वाहा ओम तिन्मगये नमः स्वाहा ओम सूचवर्षाय नमः स्वाहा शुभचर्षाय नमः स्वाहा ओ गजग्ने नमः स्वाहा ओम पाणिने नमः स्वाहा ओम दैत्यग्ने नमः स्वाहा ओम कालाय नमः स्वाहा ओम लोकदात्रे नमः स्वाहा ओम गुणकाराय नमः स्वाहा सिंहादूलरूपाय नमः स्वाहा आर्धचम्बावरावृत्ताय नमः स्वाहा कालयोगिने नमः स्वाहा महानादाय नमः स्वाहा ओम सर्वकामाय नमः स्वाहा ओम चतुष्पदाय नमः स्वाहा ओम निशाचराय नमः स्वाहा ओम प्रेतचारिणे नमः स्वाहा ओम भूतचारिणे नमः स्वाहा ओम महेश्वराय नमः स्वाहा ओम बहुभूताय नमः स्वाहा ओम बहुधराय नमः स्वाहा ओ सोनार्वे नमः स्वाहा ओम अमिताय नमः स्वाहा ओम गतये नमः स्वाहा ओम नित्यप्रियाय नमः स्वाहा नित्यनर्तनाय नमः स्वाहा नर्तकाय नमः स्वाहा सर्वलालसाय नमः स्वाहा ओम घोराय नमः स्वाहा ओम महातपसे नमः स्वाहा ओम पाशाय नमः स्वाहा ओम नित्याय नमः स्वाहा ओम गिरिरुहाय नमः स्वाहा ओम नवसे नमः स्वाहा ओम सहस्त्रताय नमः स्वाहा ओम विजयाय नमः स्वाहा ओम व्यवसाय नमः स्वाहा अंतरिद्याय नमः स्वाहा ओ अतिंद्राय नमः स्वाहा अघर्णनाय नमः स्वाहा ओम घर्षणात्मने नमः स्वाहा यगने नमः स्वाहा कामनाशकाय नमः स्वाहा दक्षगपाहाय नमः स्वाहा ओम सुसहाय नमः स्वाहा मध्यमाय नमः स्वाहा तेजपहारिणे नमः स्वाहा बलग्ने नमः स्वाहा मुदिताय नमः स्वाहा अर्थानाय नमः स्वाहा अजिताय नमः स्वाहा अवराय नमः स्वाहा गंभीरघोषय नमः स्वाहा गंभीराय नमः स्वाहा गंभीरबलहानाय नमः स्वाहा न्यग्नोरूपधराय नमः स्वाहा न्यग्रुधाराय नमः स्वाहा ओम वृक्षकर्णस्थिराय नमः स्वाहा ओम विभवे नमः स्वाहा श्रुतिक्षणदर्शनाय नमः स्वाहा महाकायाय नमः स्वाहा महाननयाय नमः स्वाहा विश्वक्षणाय नमः स्वाहा ओम हरये नमः स्वाहा यज्ञाय नमः स्वाहा संयुगापीडवाहनाय नमः स्वाहा तीक्ष्णातापाय नमः स्वाहा ओम हयर्षाय नमः स्वाहा सहायाय नमः स्वाहा कर्मकालविदाय नमः स्वाहा विष्णुप्रसादिताय नमः स्वाहा यज्ञाय नमः स्वाहा ओम समुद्राय नमः ओम बड़मुखाय नमः स्वाहा उतासनसहासाय नमः स्वाहा उतासनसहायाय नमः स्वाहा ओम प्रशान्तन्वे नमः स्वाहा उतासनाय नमः स्वाहा उग्रतेजसे नमः स्वाहा महातेजसे नमः स्वाहा जन्यायः नमः स्वाहा बीजकालविदे नमः स्वाहा ओम ज्योतिषायनाय नमः स्वाहा ओम सिद्धये नमः स्वाहा सर्वविग्रहाय नमः स्वाहा ओम शिखिने नमः स्वाहा ओम मुनिने नमः स्वाहा जटिने नमः स्वाहा जलिने नमः स्वाहा ओम मूर्तिजाय नमः स्वाहा मूर्धजाय नमः स्वाहा ओम बलिने नमः स्वाहा बैनविने नमः स्वाहा ओम पणविने नमः स्वाहा ओम तालिने नमः स्वाहा ओम खलिने नमः ओम कलंककटाय नमः स्वाहा ओम नक्षत्र विग्रह हस्ताय नमः स्वाहा गुणबुद्धये नमः स्वाहा ललाय नमः स्वाहा ओम अगमाय नमः स्वाहा ओम प्रजापतये नमः स्वाहा ओम विश्वाहवे नमः स्वाहा ओम विभागाय नमः स्वाहा ओम सर्वगाय नमः स्वाहा अमुखाय नमः स्वाहा ओम विमोचनाय नमः स्वाहा सुरासुराय नमः स्वाहा हिरण्यकवचजताय नमः स्वाहा मेधजताय नमः स्वाहा बलचारिण्ये नमः स्वाहा महिचारिणे नमः स्वाहा ओम श्रुताय नमः स्वाहा ओम सूर्य तुर्य विदोनिताय नमः स्वाहा सर्वतुद्ध परिग्रहाय नमः स्वाहा सर्वतुर्य विनोदिने नमः स्वाहा व्याल रूपाय नमः स्वाहा गुहावासिने नमः स्वाहा गुहाय नमः स्वाहा मालिने नमः स्वाहा तरंगविदे नमः स्वाहा त्रिदशाय नमः स्वाहा त्रिकालरहिते नमः स्वाहा कर्म संबंध विवेचनाय नमः स्वाहा असुरेन्द्रानंदवदाय नमः स्वाहा ओम युधि शत्रु विनाशाय नमः स्वाहा सांग प्रसादाय नमः स्वाहा दुर्वासने नमः स्वाहा सर्वार्धिनिशीषाय नमः स्वाहा प्रस्कंदाय नमः स्वाहा यज्ञ विभागदे नमः स्वाहा अतुल्याय नमः स्वाहा यज्ञ विभागदाय नमः स्वाहा सर्वसवाय नमः स्वाहा सर्वचारिणी नमः स्वाहा दुर्वासे नमः स्वाहा ओम वासाय नमः स्वाहा अमराय नमः स्वाहा ओम हेमाय नमः स्वाहा ओम हेमकाराय नमः स्वाहा निष्कमाय नमः स्वाहा ओम सर्वधारिणी नमः स्वाहा धरोदत्ताय नमः स्वाहा लोहिताक्षाय नमः स्वाहा ओमाक्षाय नमः स्वाहा विजयाक्षाय नमः स्वाहा विशारदाय नमः स्वाहा सहस्राय नमः स्वाहा ओनिग्राय नमः स्वाहा ओमकर्त्रे नमः ओम सर्वपरिचरणिसाय नमः स्वाहा सर्वपरिचिरनिवासानाय नमः स्वाहा मुख्याय नमः स्वाहा अमुख्याय नमः स्वाहा ओम देहाय नमः स्वाहा ओम कालाय नमः स्वाहा सर्वकामदाय नमः स्वाहा सर्वकाल प्रसादाय नमः स्वाहा ओम सुबलासाय नमः स्वाहा ओम बलरूपधीते नमः स्वाहा सर्वकामवराय नमः स्वाहा ओम सर्वकाय नमः स्वाहा सर्वतोमुखाय नमः स्वाहा आकाशनिवासाय नमः स्वाहा निपातिने नमः स्वाहा अवसाय नमः स्वाहा ओम खगाय नमः स्वाहा ओम रौद्रूपाय नमः स्वाहा अंशवे नमः स्वाहा आदित्याय नमः स्वाहा बहुरश्मे नमः स्वाहा ओम सुवर्चिने नमः स्वाहा ओम वसुवेगाय नमः स्वाहा महावेगाय नमः स्वाहा मनोवेगाय नमः स्वाहा निशाचराय नमः स्वाहा सर्ववासिने नमः स्वाहा श्रेयवासिने नमः स्वाहा उपदेशकराय नमः स्वाहा ओम अकराय नमः स्वाहा ओम मुनये नमः स्वाहा आत्मनिरलोकनाय नमः स्वाहा ओम संभवाय नमः स्वाहा संमग्नाय नमः स्वाहा सहस्रदाय नमः स्वाहा ओम पक्षिणे नमः स्वाहा ओम पक्षरूपाय नमः स्वाहा अधिशिप्ताय नमः स्वाहा विषामतवे नमः स्वाहा ओम उन्मादाय नमः स्वाहा ओम मदनाय नमः स्वाहा ओम कामाय नमः स्वाहा ओम असस्ताय नमः स्वाहा ओम अर्थकाराय नमः स्वाहा ओम असये नमः ओम वामदेवाय नमः ओम वामदेवाय नमः ओम वामाय नमः स्वाहा ओम प्राचे नमः ओम स्वाहा ओम दक्षिणाय नमः ओम स्वाहा ओम वामनाय नमः स्वाहा ओम सिद्धोगिने नमः स्वाहा ओम महर्षये नमः स्वाहा ओम सिद्धार्थाय नमः स्वाहा ओम सिद्धसाधकाय नमः स्वाहा विच्छवे नमः स्वाहा भिक्षुरूपाय नमः स्वाहा विपणाय नमः स्वाहा मृदवे नमः स्वाहा अभयनाय नमः स्वाहा विशाखाय नमः स्वाहा षष्ठीभागाय नमः स्वाहा ओम गवापतये नमः स्वाहा भद्रहस्ताय नमः स्वाहा ओम पिनाकाय नमः स्वाहा सदाशिवाय नमः स्वाहा नाउ इन
1: 360
0: हो गया जस्ट वी फिनिश
1: yeah
0: 700 सो this is good meditation keep continuing meditation kali yuga om biskambine namaha swaha chamustamanaaya namaha swaha vrittavittakaraaya namaha swaha taalaaya namaha swaha madave namaha swaha madukulochanaaya namaha swaha vachaspataaya namaha swaha vajasenaaya namaha swaha nityamaasira pujitaaya namaha swaha brahmachariine namaha swaha lokachariine namaha स्वाहा सर्वचारिणे नमः स्वाहा विचारविदे नमः स्वाहा ओम ईशानाय नमः स्वाहा ओम ईश्वराय नमः स्वाहा ओम कालाय नमः स्वाहा निशाचरिणे नमः स्वाहा पिनाकवृत्ते नमः स्वाहा ओम निमित्तस्थान नमः स्वाहा ओम निमित्ताय नमः स्वाहा ओम नंदये नमः स्वाहा ओम नंदिकराय नमः स्वाहा ओम हरये नमः स्वाहा ओम नंदीश्वराय नमः स्वाहा ओम नंदिने नमः स्वाहा ओम नंदाय नमः స్వాహా నందిగవర్ధనాయ నమః స్వాహా ఓం భాగహరిణే నమః స్వాహా నియశ్రే నమః స్వాహా ఓం కాళాయ నమః స్వాహా ఓం బ్రహ్మాయ నమః స్వాహా పితామహాయ నమః స్వాహా చతుర్ముఖాయ నమః స్వాహా ఓం మహాలింగాయ నమః స్వాహా ఓం చారులింగాయ నమః స్వాహా ఓం లింగాధ్యక్షాయ నమః స్వాహా ఓం సూరాధ్యక్షాయ నమః స్వాహా ఓం యోగాధ్యక్షాయ నమః స్వాహా యుగవహాయ నమః స్వాహా బీజాధ్యక్షాయ నమః స్వాహా బీజకర్తే నమః స్వాహా ఆధ్యాత్మనాగతనాయ నమః స్వాహా బలాయ నమః స్వాహా ఇతిహాసాయ నమః స్వాహా సకల్పాయ నమః స్వాహా గౌతమాయ నమః స్వాహా నిశకరాయ నమః స్వాహా దంభాయ నమః స్వాహా ఓం అమ్మదాయ నమః స్వాహా ఓం వేదంభ్యాయ నమః స్వాహా ఓం వైశ్యాయ నమః స్వాహా వసకరాయ నమః స్వాహా కలయ నమః స్వాహా ఓం లోకర్తే నమః స్వాహా ఓం పశుపతయ నమః స్వాహా ఓం మహాకర్తే నమః స్వాహా ఓం అనౌషధాయ నమః స్వాహా ఓం అక్షరాయ నమః స్వాహా ఓం పరమాయ నమః స్వాహా ఓం పరమాయ బ్రాహ్మణే నమః స్వాహా ఓం బలవతే నమః స్వాహా ఓం శుక్రాయ నమః స్వాహా ఓం నిత్యే నమః ఓం అనిత్యే నమః ఓం శుద్ధాత్మనే నమః స్వాహా ఓం శుద్ధాయ నమః స్వాహా ఓం మాన్యాయ నమః స్వాహా ఓం గతాగతాయ నమః స్వాహా ఓం బహుప్రసదాయ నమః స్వాహా ఓం సుప్రసన్నాయ నమః స్వాహా ఓం దర్పణాయ నమః స్వాహా ఓం అమిత్రజితే నమః స్వాహా ఓం వేదకారాయ నమః స్వాహా ఓం మంచకారాయ నమః స్వాహా ఓం విదిశే నమః స్వాహా ఓం సమర్దర్దనాయ నమః స్వాహా ఓం మహావినిశాయ నమః స్వాహా ఓం మహాఘోరాయ నమః స్వాహా ఓం వసినే నమః స్వాహా ఓంకరాయ నమః స్వాహా అమునిజ్వలాయ నమః స్వాహా మహాజ్వలాయ నమః స్వాహా ఓం ఆది విదుంబాయ నమః స్వాహా ఓం హుతాయ నమః స్వాహా ఓం విశే నమః స్వాహా విషాయ నమః స్వాహా శంకరాయ నమః ఓం నిత్యవర్షిణే సో నమః ఓ ధుమ్రకేతాయ నమః స్వాహా ఓం నీలపరాయ నమః స్వాహా ఓం ఆంగులోద్యాయ నమః స్వాహా ఓం శోభనాయ నమః స్వాహా ఓం నివర్గాయ నమః స్వాహా స్వస్తిదాతాయ నమః గీతే శిష్యాయ నమః ఓం స్వతిభావాయ నమః ఓ భాగినే నమః ఓం భాగకరాయ నమః స్వాహా ఓం లఘవే నమః స్వాహా ఉత్సన్నాయ నమః స్వాహా మహంకరాయ నమః స్వాహా మహాగరపరాయ నమః స్వాహా కృష్ణవర్చాయ నమః స్వాహా సుమణాయ నమః స్వాహా ఓం సర్వదేహీనాం ఇంద్రియాయ నమః స్వాహా ఓం మహాపాదకాయ నమః స్వాహా మహాహస్తాయ నమః స్వాహా మహాకాయాయ నమః స్వాహా మహాయశసే నమః స్వాహా మహాగ్రభూమ్నే నమః స్వాహా మహామాత్రాయ నమః స్వాహా మహానేత్రాయ నమః స్వాహా నిశాలాయ నమః స్వాహా మహాకాంతాయ నమః స్వాహా మహాకర్ణాయ నమః స్వాహా మహేష్టాయ నమః స్వాహా హణవే నమః స్వాహా మహాహణవే నమః స్వాహా మానసాయ నమః స్వాహా మహాగంభవే నమః స్వాహా మహాగ్రీసాయ నమః స్మరసానవాజే నమః మహావక్షే నమః ఓం మహేశ్వరాయ నమః స్వాహా మరురస్కాయ నమః స్వాహా అంతరాత్మనే నమః స్వాహా మృగాలాయ నమః స్వాహా ఓం లంబానాయ నమః స్వాహా ఓం లంబిస్తోసాయ నమః స్వాహా మహామాయాయ నమః స్వాహా ఓం స్వాహా మయోపదానియే నమః స్వాహా పయోనిధయే నమః స్వాహా మహాదంతాయ నమః స్వాహా మహాద్రష్టాయ నమః స్వాహా మహాజీవాయ నమః స్వాహా ఓం మహాముఖాయ నమః స్వాహా మహానఖాయ నమః స్వాహా మహాసురాయ నమః స్వాహా మహాకోశాయ నమః స్వాహా మహాజటాయ నమః స్వాహా ప్రసన్నాయ నమః స్వాహా ఓం ప్రసాదాయ నమః స్వాహా ప్రపత్యాయ నమః స్వాహా గిరిసాదనాయ నమః స్వాహా స్నినాయ నమః స్వాహా ఓం ఆశ్రయాయ నమః స్వాహా ఓం అజితాయ నమః స్వాహా మహామునయ నమః స్వాహా వృచకారాయ నమః స్వాహా వృచకితవే నమః స్వాహా అనలాయ నమః స్వాహా బాహుబాయనాయ నమః స్వాహా గండలినే నమః స్వాహా మెరుదాగ్నే నమః స్వాహా మెరుధామ్నే నమః స్వాహా దేవాదీ నమః స్వాహా దేవాధిపతయ నమః స్వాహా అథర్వర్షీయాయ నమః స్వాహా సామవశీయాయ నమః స్వాహా సాక్షసామిస్త్రాయ నమః స్వాహా రిక్సహస్రామితిక్షణాయ నమః స్వాహా ఓం యజుపాదభుజాయ నమః స్వాహా ఓం గుయ్యాయ నమః స్వాహా ప్రకాశాయ నమః స్వాహా జంగమాయ నమః స్వాహా అమోఘనాయ నమః స్వాహా ప్రసదాయ నమః స్వాహా అభిజ్ఞాయ నమః స్వాహా ఓం సుదర్శనాయ నమః స్వాహా ఉముకరాయ నమః స్వాహా ఓం ప్రియాయ నమః స్వాహా ఓం సర్వాయ నమః స్వాహా కనకాయ నమః స్వాహా కంచన సభయే నమః స్వాహా ఓం నావయే నమః స్వాహా నందికరాయ నమః స్వాహా ఓం భావాయ నమః స్వాహా పుష్కర స్థాపతే నమః స్వాహా ఓం స్థిరాయ నమః స్వాహా ద్వాదశాయ నమః స్వాహా ఓం త్రాసనాయ నమః స్వాహా ఓం ఆద్యాయ నమః స్వాహా ఓం యజ్ఞాయ నమః స్వాహా యజ్ఞ సహితాయ నమః స్వాహా నక్తం నమః ఓం కలయే నమః स्वाहा ओम कालाय नमः, स्वाहा ओम मकराय नमः, स्वाहा ओम कालपूजिताय नमः, स्वाहा ओम सगणाय नमः, स्वाहा ओम गुणकराय नमः, स्वाहा ओम भूत वाहन सारथे नमः, स्वाहा ओम भस्माय नमः, स्वाहा भस्मधाराय नमः, स्वाहा भस्मगोत्ने नमः, स्वाहा भस्मसयाय नमः, स्वाहा भस्म